0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభోదయం. ఈ ఉదయపు వేళ మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే యొక్క సదవకాశం నాకు కలిగింది. నేను అనుకుంటున్నాను మీరు కుశలంగా క్షేమంగా ఉన్నారు. అంటే ఇంకొక మనోహరమైన రోజు మొదలైంది. కొత్త సూర్యకిరణాలతో, కొత్త ఆశలతో మొదలైంది ఈ విశేషమైన గురువారం రోజు. సో స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన ఈనాటి గంట సేపు తెలుగు కార్యక్రమంలో వందనాలు, స్వాగతం.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు ఈ సమయాన ప్రయాణం చేస్తున్నారు అంటే మన ఈనాటి కార్యక్రమం మీరు ప్రయాణిస్తూ వింటున్నారంటే అండ్ హ్యావ్ అ వెరీ జాయ్ఫుల్ రైడ్ అండ్ మన ఈనాటి కార్యక్రమం వింటున్న ఇంట్లో హాయిగా కూర్చుని ప్రియమైన శ్రోతలందరికీ కూడా స్వీటెస్ట్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ మరొకండి. ఈ గంటసేపు పాటల ప్రయాణం ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.95.6 అండ్ 98.2 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఫ్రెండ్ విత్ యువర్ హోస్ట్ రాజేంద్ర.

శ్రోతలారా, నిన్న మొన్ననే మనం ఎంతో ఆనందపూర్వకంగానే వారం యొక్క శుభ ప్రారంభం చేశాం. ఇంకా ఇది వారం యొక్క అర్ధభాగం వరకు చేరి ఉన్నాం. ఇట్స్ ఆల్రెడీ థర్స్డే అండ్ అనుకుంటున్నాను, పని మీదైనా కానీ ఇంట్లో కానీ బల్లో కళాశాలలో ఎక్కడైనా సరే బ్రహ్మాండకరంగానే ఈ వారం మొదలై ఇంకా మిగిలినవి రోజుల వరకు మనం చేరుదాం ఇదే వారం యొక్క రెండు రోజుల వీకెండ్ వరకు. సో ఎంజాయ్, ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ ప్రతి ఒక క్షణం. నో వరీస్, కీప్ లిసనింగ్ అండ్ బ్రహ్మాండకరమైన ప్రసారంలో ఎన్నుకున్న పాటలు తప్పనిసరిగా మీరు మెచ్చుకుంటున్నారు.

లేడీస్ అండ్ జెంటల్మెన్, దేశ అష్టదిక్కుల నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రస్తుతపు కార్యక్రమం వింటున్న మీకందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు అంటూ మరొకండి ప్రతిరోజు

మన జీవితంలో ఒక కొత్త సందేశంలానే వస్తుంది. అంటే కష్ట సుఖాలు అప్స్ అండ్ డౌన్స్ తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. అంటే వాటిని మనం ధైర్యంతోనే మనం ముందుకి వెళ్ళే యొక్క ఉద్దేశంతోనే జీవితంలో కొత్త కొత్త పాఠాలు మాకు నేర్చుకునే ఒక అవకాశంగా వస్తుంది. అంటే అందుకగానే దైవుడు మాకు ఒక కొత్త సూర్యకిరణాలతోనే ఉదయించిన ఒక రోజు మాకు ప్రతిరోజు ఇస్తారు. అదే కొత్త పాఠాలు, కొత్త విషయాలు, అంటే జ్ఞాపకాలతోనే మనం మన జీవితాన్ని దిద్దు చేసి అంటే ఇంకా చక్కనైన ఫలితాలు తప్పనిసరిగా మన జీవితంలో ఉంటుంది.

ശ്രോതലാരാ ഇവരെവർ ട്യൂൺ ചെയ്യലിന് ഗുർത്തിച്ചുകൊണ്ട് ഇറ്റ്സ് ഓൾ ഹാപ്പനിങ് മന ആർ എം ത്രീ റേഡിയോ ചാനൽ മീത విశేషమైన మన దైనందిన గంటసేపు కార్యక్రమం తెలుగు ప్రసారం ప్రతిరోజు అది మండే నుంచి అంటే సండే వరకు మీరు వింటారు ఫ్రమ్ 8 to 9 మన విశేషమైన గంటసేపు తెలుగు కార్యక్రమం సో ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా త్వరగా రండి ఇంకా ఉన్నాయి మనోహరమైన పాటలు మీకోసం ఎన్నుకొని కార్యక్రమాన్ని అలంకరింపజేసి చేరి ఉన్నాం And hoping that ide prasaram yokka mishramaina paatalu meeru mechukuntunnaru and kottavi ennukoni inka melodies back from the 90s kuda meeku ankitam istunna and enjoy the good music and hoping that ee roju pani meeda gaane meeru hai gaane modalu petti unnaru ee shubha rojuna and inka oka varam rojullo ide mennelanu manam kuda అంటే ఎంతో బ్రహ్మాండకరంగానే ముగిద్దాం.

So, ladies and gentlemen, mana samasta MBCC bandi vai punam. We are hoping that you are having a very joyful day irozu. And ekkadaina sare eppudaina sare prati roju manchi matalu manchi aalochanalu manchi pravartanatuloni manam ee roju ante poorthiga gadapalani oka vaagdanamga manam ee kotta surya kiranaranu manam namaskaristu modalu pedutunna anukuntunnanu ee roju kuda oka kotta dinam oka kotta rojunu మీరు కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త సంకల్పాలు మీరు తలుచుకొని ఉన్నారు అండ్ హోపింగ్ దాట్ మీరు అన్నీ తలుచుకున్న అన్ని మీరు తలుచుకున్న అన్ని పనులు తప్పనిసరిగా బ్రహ్మాండకరంగానే ఫలితం చాలా చక్కగానే ఉండాలని అండ్ దిగ్విజయంగా వాటిని పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాను.

That's it, ladies and gentlemen. కొన్ని నిమిషాలు మన ఈనాటి మనోహరమైన తొలి రాగాలు కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. Hoping that you enjoy this musical and marvelous సంగీతం యొక్క ప్రయాణం, and hoping that దైవ అనుగ్రహాలతోనే ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. Till then, take care. Bye-bye. Do have a very sweet and sweetest గురువారం. And namaskaram. Have a very sweet, nice day to all of you.